ఈ గినగిన శుకురుకురా అళకుఖముగా దవ్వా ఫాందే హద్దవా బొడుకురెవ్విరస్కలాకు ఇబరస్కలాంగె మి అళ దునియేగా లెహెట్టెవిహా దువహకు ఉరెదున్ తకున్ దురుహెలివుముగ రహ్మై మి అళా ఎల్లవ్వా ఫాందే అది మి అళాయా నుబెహే కంతత్తక నుబెహి హురుముగ రహ్మై మి అళా ఎల్లవ్వా ఫాందే అది ఇబరస్కలాంగె మి అళాయ రుహివుడికిం వా కంతత్తక హియోగతుగా బెలుముగ తౌఫీకు మి అళాయ దెవ్వా ఫాందే హద్దవా బొడుకురె విరస్కలాకు అళమింగె ముసీబతకి అళమింగె దీనుగె కంతత్తకుగా జహే ముసీబతిక్కముగా నులవ్వా ఫాందే అది అళమిన్న ఎమ్మె బొడువా కమకి దునియేగి కంతత్తక్కముగా నులవ్వా ఫాందే అది అళమింగె దినగతుముగె మింవరకీవస్ దునియేగి కంతత్తక్కముగా నులవ్వా ఫాందే అది అళమిన్న రహ్ము నుకురా బయకు అళమింగె మచ్చ బారు వెరి నుకురవ్వా ఫాందే హద్దవా బొడుకురెవ్విరస్కలాకు అళమిన్న కురెవిఫావా ఫాఫతకు గెతెరేం ఎవ్వెస్ ఫాఫైన్ నుఫుస్సవా దూకొన్నులవ్వా ఫాందే అది అళమిం కంబొడు హితామకురా ఎవ్వెస్ కమే ఫిలువ్వా నుదెవ్వా దూకొన్నులవ్వా ఫాందే ఆలం తకుగె వెరి రస్కలాకు అళమింగె దునియా ఆఖరతుగె బేనున్ తకుగె తెరేం ఎవ్వెస్ బేనుమె ఏకముగా ఇబరస్కలాంగె రుహివొడిగతుం హిమినిఫావా అది అళమిన్నం హియోగొత్తం హిమినిఫావా కమవ్వా నమ ఏకమిం అళమిన్న ఫుద్దవా ఫసేహకొన్నుదెవ్వా తూకొన్నులవ్వా ఫాందే హద్దవా బొడుకుర విరస్కలాకు కొమ్మె హాస్కమగున్ సలామెక్కమ అది కొమ్మె దతికమగున్ను కుమెవేన మగక అది కొమ్మె ముసీబతకు మింజువానే గొతే మి అళాయషా ఎమ్మెహా ముస్లిం తకున్నల్లవ్వా ఫాందే హద్దవా బొడుకుర విరస్కలాకు సిర్రా ఫాలుగా ఇబరస్కలాంగియ బిరువెతివుమా రుళి అన్న వగుతుకయా హింహమ జహే వగుతు హక్కు గొతుగా కంత కురుముగ హిక్మత విష్ణుమ ఫకీరు హాలుగయా ఫుదుంతెరికముగ హాలుగా హరదు కుడ కురుముగ విష్ణు మి అళాయ మింవరు కొద్దెవుంగది హమ కషవరు మి అళా ఇబరస్కలాంగ హదరతుగా దన్నవము హద్దవా బొడుకుర విరస్కలాకు మి అళాగె ఉమ్మీదు కండువ్వానులవ్వా ఫాందే అది మి అళా ఎదే కంతత్త మి అళాయ వాసిల్ కొద్దెవ్వా ఫాందే అది దుష్మనుంగె నురక్కలు మి అళా సలామె కొద్దెవ్వా ఫాందే అది మి అళాయటక మి అళాగె కంతత్తం ఇస్లాహ్ కొద్దెవ్వా ఫాందే హద్దవా బొడుకుర విరస్కలాకు ఇబరస్కలాంగె మింవరు కురెవ్వుమ ఫహు ఏకమక రుహుముగె వాగివెరి కందెవ్వుంగది హమకరవరు మి అళా ఇబరస్కలాంగె హద్రతుగా దన్నవము అది మి అళా అనియావెరివుమున్నా మి అళాయం అనియాయ లివుమున్నా ఇబరస్కలాంగె నుఫుస్సవా ఫాఫై కురుమున్ రక్కా తెరికొద్దెవ్వుంగది మి అళా ఇబరస్కలాంగె హద్రతుగా దన్నవము హద్దవా బొడుకుర విరస్కలాకు అళమిన్న ఇబరస్కలాంగె రస్కంఫుళం ఉరెదుమా దెమెదు ఉరస్ అలనివి మింవర ఇబరస్కలాంగె హదురత అళమిం బిరువెతి కురవ్వా ఫాందే అది ఇబరస్కలాంగె స్వరుగ్యం అళమిం వాసిలు కొద్దెనివి మింవర ఇబరస్కలాంగె హదురత అళమిం కియమం తెరికురవ్వా ఫాందే అది దునియా ఆఖరతుకె ముసీబాతకకి అళమింగె కురిమతీగా కమకన్నువా మింవర అళమింగె ఈమాంకం గద కొద్దెవ్వా ఫాందే హద్దవా బొడుకుర విరస్కలాకు మి అళాయం హియో విష్ణు ఇల్హాం కొద్దెవ్వా ఫాందే అది మి అళాగె నఫ్సుగె నుబాకము మి అళా సలామె కొద్దెవ్వా ఫాందే హద్దవా బొడుకుర విరస్కలాకు మి అళాయం ఏగె సబబుం అజాబునులిబేన హలాలు తకితిం రిస్కు దెవ్వా ఫాందే అది మి అళాయ దెవ్వి రిస్కుగ సబబుం మి అళాయ హింహమ జహున్ దెవ్వా ఫాందే అళమి

ఫొతుగా అహులు వెరిన్నే అహురమింగి మెదుగయ్యాయ్ తియబా మీహుంగి మెదుగా హమ హమవే ఎగ్గు విగింవా కలిమేకం అన్నాషి ఎయి అల్లాహం మెనువి అహురమిం అళుకన్ నుకుళవమి అది ఎకలాంగియా ఎవ్విసిచ్చిం అహురమిం షరీకు నుకుళవమి అది అహురమింగి ఎబ్బయకు అనెబ్బయకి అల్లాహ్ ఫియవా కలాంగి తకిక్కంగా నుహెదుమి ఫహె ఎవరిం ఎకమా దెకుళు హదా ఫురగస్ దీఫినమ ఎవరిండ తియబా మీహుం బునాషి హమ కషరుం తిమమ్మెన్ని ముస్లిమున్ ఖమ్గా తియబా మీహుం హికివాషి.

ఏకం గావిస్, అది నస్రానీ ఏకం గావిస్, ఇబ్రాహీం గిఫాన్ వివడైను గనవే, అది కీం హయ్యే ఎకలే గిఫాన్ వివడాగిం వి బాపలు మగుం ఎక్కి బావే హక్కు దీన తబావెగిం వా ముస్లిం అక్వంగే, అది షరీకు కురా మీహుంగ తిరేకుస్ ఎకలే గిఫాన్ వివడైను గనవే.

అది మలాయికతున్నాయి నబియున్ని ఇలాహుంకంగా హదాగిం ఉళుమక ఎమీహకు తియబా మీహున్నకం అమురు కురుమెబ్బెసినతే తియబా మీహుం ముస్లిమున్ కంగా వెగన్ తిమ్మఫహు కాఫిరు మంగ్ ఎమీహకు తియబా మీహున్న ఫహే అమురు కురాణే.

బయకు ఈమాంగు మఫహు అది హమకషరుం రసూలాయి హక్కు రసూలా కమం హెకివు మఫహు అది ఫాడు విగింవా దలీలుత ఎవరెన్నా హమయం ఔ మఫహు కాఫిరు వి బయక అల్లాహ్ తిద్మగు దక్కవాని కిహ్నకుం హియే అనియావిరు వెగింవా కౌమక అల్లాహ్ తిద్మగెన్ను దక్కవతే.

0: అది ఉడుతగ్గా వాహా ఇచ్చకాయ్ బిమ్గా వాహా ఇచ్చే మిల్కొయ్ ఒడిగింవని అల్లాహషి. అది ఎమ్మెహా కంత రుజూ అకుర వాహుషి అల్లాహుగే హజరతషి.
1: కీరిత్ కుర్వానుగ దివహి తర్జమాయిన్ దెమ్మె మిగినస్తిని సూరత్ ఆల్ ఇమ్రాన్ సాలిస్ దివన ఆయతుం ఫషాయిగిన్ ఈ సూరతుగ సతేక నువవన ఆయతుగ నియల తర్జమా విదాడు దివ్వాఫవని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
2: మీ నువదియా మెగాహెర్ట్స్ దీనుగే అడుగు.

0: మీ అరకడి మెందురు బా అరకడి తెరేసినట్టు మీ దీనుకాడు
1: కీరిత్ గురువాన్గే దివి తర్జమా.
2: కీరిత్ గురువాన్గ దివి తర్జమా మీద గెనిస్తేని సూరత్ ఆల్ ఇమ్రాన్ సాలిస్ దివన ఆయతం ఫషాయగం సూరతుగా సతేక నువవన ఆయతుగా నియల తర్జమా విదాడు దివ్వాఫవని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
3: بسم الله الرحمن الرحيم.
4: رحمن وانت رحيم وانت الله گه اسم فلم فشاگنمه

అహురమెంగె మెదుగయ్యాయ్ తెబా మీహుంగె మెదుగా హమ హమవే ఎగ్గు వెగిం వా కలిమయకం అన్నాషే. ఎయి అల్లాహం మెనువీ అహురమెంగ్ అళుఫన్ నుకుళవమే అది ఎకలాంగియా ఎవ్విసెచ్చింగ్ అహురమెంగ్ షరీకు నుకుళవమే అది అహురమెంగె ఎబ్బయకు అనెబ్బయకి అల్లాహ్ ఫియవా కలాంగె తకెక్కం గా నుహెదుమే. ఫహె ఎవరింగ్ ఎకమా దెకుళు హదా ఫురగస్ దీఫినమ ఎవరిండత్ ఎబ్బా మీహుం బునాష హమ కశ్వరుం తిమమ్మెన్ని ముస్లిమున్ ఖమ్గా త్యబామీహుం హికివాషే.

ఏకం గావిస్, అది నస్రానీ ఏకం గావిస్, ఇబ్రాహీం గిఫాన్ వివడైను గన్నవే, అది కీం హయ్యే ఎకలే గిఫాన్ వివడాగిం వి బాపలు మగుం ఎక్కి బావే హక్కు దీన తబావెగిం వా ముస్లిం అక్వం గే, అది షరీకు కురా మీహుంగ తిరేకుస్ ఎకలే గిఫాన్ వివడైను గన్నవే.

0: అది మలాయికతున్నాయ్ నబియున్ని ఇలాహుంకంగా హదాగం ఉళుమక ఎమీహకు తియబా మీహున్నకం అమురు కురుమెవ్వెస్నతే తియబా మీహుం ముస్లిం ఖంగా విగన్ తిమ్మఫహు కాఫిరు మం ఎమీహకు తియబా మీహున్న ఫహే అమురు కురాణే.
1: وَإِذْ أَخَذَ

బయకు రుహుముగయ్యాయి నురుహుముగా ఇకలాంగ్య క్షేమంతిర్విగిం వారు ఎవరై ఎబహీ ఎంబురి ఫ్రగస్ దిమ్మీహు ఎదని అవ్వాహుగే దీం ఫ్యవా ఎహెన్ దీని ఎ అది ఎవరై ఎంబురి రుజువా కురవ్వా హుషి ఎఖలాంగ హజరతషే.

ఈమాము మఫహు అది హమకషరుం రసూలాయి హక్కు రసూలా కమం హెకివు మఫహు అది ఫాడువిగింవా దలీలుత ఎవరెన్నా హమయం ఔ మఫహు కాఫిరువి భయక అల్లాహ్ తిద్మగు దక్కవాని కిహ్నకుం హియ్యే అనియావిరు వెగింవా కౌమక అల్లాహ్ తిద్మగెన్ను దక్కవతే.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఈ నమాద గుళిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమ మతివరికం హురి అడుకమి నమాద కురవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కురవ్వని తెబామ్యుంగి తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కురా ఇంతిజారి ఏవిస్ ఏనెట్టక నమాదు గుతుగా లేవిగిందానే ఏంకమున్ మీహకు నమాదిగ్గి ఉమ్మీదుగా నమాదుగుతూ అనుమో కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురుం లేవిగిందని నమాదుగి తెరే

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగా వాతనాయి త్యబామీహుంగే ఫహతుగా వాతన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెంగ్ ఫురగస్ది ఎంబురిదే.

0: مثلهم بلى وهو الخلاق العليم.
1: ఎవరెం ఫద బయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బిం హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యె. నూనెకే ఎకలాంగేయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.